పడపుస్తక సంధ్యాబాధం శిల్పుల్పుకు సమాధం ముగ్జుడ్ బిముఖ సారం త్రేపాల్ తిహాల్ విచారం గల్మాలా తిల్లాటం దోతోతి వస్త్ర కపాటం జయ జాల బ్రహ్మం కర్మం సపోకటనే.